0: தீங்க கத்திட்டு கெகத்திட்டு தகை தொங்கிட்டு தகு இருந்தா தகன்னதா
1: ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన ధా ధగ దిగన ధగ దిగన